0: అవును బాయికోసి నీరు పుట్టరలా, నీకు కాముట్టాను.
1: ఆడినాక వసి దమ్మిర్లే రిదమ్మిర్లే
2: శిష్య ఎడేటక్కలే.